మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువనస్తజ భువ